0: స్విఫ్ట్లెట్ స్కేల ఉరుళ్ళు జాతి యొక్క ఇన్నోసెంట్.
1: ఉరుళ్ళు
0: మొక్కు
1: కురుళ్ళు జాతి
0: కూటు హదాన్ని హరిమ అముతు విధియకట వెన కిసిమ కురుళ్ళే కరన్ నతి వెడక్ మే ఆకర్నో మే ఆ కూడు హదాన్ని ఏయాగి కెలవలిన్
1: కెలవలిన్
0: కెలవలిన్ కేన్ ఏయాగి కెల గణ కర్నో గణ వెనో ఆయవ ఏవ ఎకతు కర్ల ఎకతు కర్ల ఎకతు కర్ల ఎకతు కర్ల కెలవలి తమై ఏయా బిత్తర్ దాండ కూడు హదాన్ని మినిసు మే స్విఫ్ట్లెట్ కురుళ్ళగే కెలవలిన్ హదన కూడువ కడల అరగను.
1: అయ్యో
0: నరే ఆ బిత్తరదాలు గేట పస్ పెట్టది కడల అరగను ఏక కనవా కట గియా చాలి మే అతట కట మే అతట గియా తీరు మే అతట గియా కట ఏక గివ్వా ఏక గణం కేమక్ ఇతామ ఇహల మట్టమే రెస్టారెంట్ వాళ్ళు ఇతరాయి కేమ జాతి తీనోకి ఇలాగే ఏక తరిమ రేయా అది ఈ కురులు కూడి అవరుద్ధపురం అలవగే అంబెట్టినే హరి గణం ఇక హరిమ సుకోపభోగి ఆహార కటిడతమై సలకాన్ని మీకు కనవ విత్రాన్ని ఇవి మే స్విఫ్ట్లెట్ కురుళ్ళంగి కూడు కడలగినల్లా ఏ వ్యాంగ్ హదనవా ఫేషల్ క్రీమ్ మూని గాన క్రీమ్ హదనవా ఫేషల్ దాండ్ కురులు కూడు ඇත්තටම අපිට මේ ලෝකෙ කිසිම දෙයක් නිකන් තියෙන්න හරින්න බැරිද වගේ
1: කකාරි හොයා ගන්නවා ඉතින්
0: කර මූණේ අතුල්ල ගන්නවා තමයි ට්‍රයි කුරුළු බෙට්ට පවා මූණේ ගා ගන්න
1: කුරුළු කූඩුව
0: පවා මූණේ අතුල්ල ගන්න ගොළු බෙල්ලව පවා ගෙනල්ලා මූණේ
1: කූඩැල්ල මී මැස්සෝ
0: කන්නාඩි කුඩු කළා නම් මේ ප්‍රශ්නේ විසදෙනවා මේ ඔක්කොටම හේතුව තමයි
1: කන්නාඩිය
0: සොයා ගැනීම ඕක නොතිබුණා නම් ඔය ප්‍රශ්නයක් නෑ නේද මං කැතයි අනි තව ටිකක් ලස්සන ගොළු බෙල්ලෙක් අද නෑනේ මූණේ තියාගන්න කියලා මුස්සෝ කවුද ලෝකෙ කන්නාඩි නොතිබ්බට
1: ఓకే అపి ఎఫ్సి గన కథా కరం మకలో
0: ఔనే ఏవగన కథా కరడ మేవగన విత్రక్ కథా కల్ల హరియన్ నేన
1: బ్యాన బ్యాన మ్యాన్
0: తరావినోనే క్లయెంట్
1: అనిత్ కే మే పైన్ లీసింగ్ అనుమత కల్ల దెనో మేక సమాజగత కరన్నోనే దెన్ అపి సాహెనో తావక్ కేల దియెన్నే బైక్ యాక్ కరి త్రీ వీల్ ఎకక్ కరి గన్నో నం అమతక్ కరన్నేపా ఎఫ్సి కట యాన్న గిల విస్తర అహగన్న ఇల్లన్నే సాహెన అడు డాక్యుమెంట్స్ ప్రమాణ్యాక్ ఓయాట హోయన్న బెరి డాక్యుమెంట్స్ ఎగుల గేన్న కియన్నే నహ අනිත් එක තමයි ඒගොල්ලෝ හැම දෙයක්ම හරි පහසුවෙන් කියලා දෙනවා. මිස් මේක කරන්න, මෙතන සයින් කරන්න, අතෙන්ට යන්න, මෙතෙන්ට එන්න. අර ඒ වගේ හරි සුහදශීලී කාර්යක්ෂම සේවාවක් තමයි AFC එකේ තියෙන්නේ. ඒ නිසා ඔයා බයික් එකක් ගන්නවා නම්, ත්‍රිවිල් එකක් ගන්නවා නම් ලීසින් අනුමත කරගන්න යන්න AFC එකට 13:20 කෝල් එකක් දීලාම යන්න. විස්තර දැනගෙන මං අද එන්නද හෙට එන්නද මේ ටයිම් එකට ආවොත් වැඩේ කරගන්න පුළුවන්ද ඔය විස්තර ටික කතා කරගන්න. කතා කරලා ළඟම තියෙන Alliance Finance ශාඛාවකට යන්න. ඔයාගේ වැඩේ පැයෙන් කළ දෙනවා ඒගොල්ලෝ.